0: పునే కీ దో పువాన్ని సెంగ్ వే కఫారలో. థ్యాంక్ యూ.
1: చరో పార్ పిగ్లో ఇల్లి కచే థానాం జీ కే దో పిగ్లాం తెమా అపే నార్లో సిని లేల్ తుమ్ చే థాన్ సతా మే ఏ నాం లిగి క్లమమో కే జుడునే దే తహై సతా మే అపోరలాం దో కొక పోర్సి ఏ పిని కే ఇల్లి తుమ్ లా అనే చథానిక్ చోట్ నాం మో ఇతుమ ఫన్ అపోర్ ఇతాం థుజే పోర్సి మో హలా సో హుడ్లే పుథోత్ ang ton pen che than tu phlir lo nang tang te pini phan ke ili la po an leng ton in kok nang e nang li phan la dak an ili tum ka chu pha teng pen nang li ke wang po nang li phan a ki ro nang pi par pik lo la se ni li hin pen ka chu ro nang pa jir lo
0: thar do